0: అంటాం కదా అడియో నేను
1: అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడు